0: 5 times a day, so that's good. I'm going out to eat Korean barbecue right now with the cousins. But I miss you a lot, and yeah.
1: هاي حبيبي، الحمد لله وصلت. اشتقت لك، مشتاقة للصباح تبعك ولعيونك الحلوين. الله يخلي لي اياك. استودعك الله الذي لا تضيع ودائعه.
2: Fala, meu amigo João. É o Fred, cara. Tudo bom? Então, agora que consegui o contato, vou te encher o saco toda semana mandando mensagem, meu amigo. Passando para desejar tudo de bom aí para ti. Espero que tu esteja bem. Ontem eu fui na tua casa. Conversei bastante com a tua mãe, com o teu pai. Falei com a Isis. A Isis muito esperta, cara. Muito esperta. Falando bastante pra caramba. Eu e a Sueli ficamos até surpresos de tanto que ela tá falando bem, cara. Enfim, levamos uns chocolates pra ela lá, uns docinhos. E é isso, meu amigo. Só passando mesmo pra desejar uma boa semana pra ti. Tudo de bom. Um abraço forte aí pro meu amigo. Tô cheio de saudade. E é nóis, cara. Tamo junto. Se Deus quiser, esse tempo vai passar rapidão. E logo a gente vai se ver de novo, logo a gente vai estar junto de novo. Como falei na semana passada, teu lugar é aqui com a gente. E é isso, meu amigo. Um abração. Semana que vem eu mando outra mensagem para ti. E vamos que vamos. Tô sempre em contato ali com a tua família, sempre mandando mensagem para saber de ti. E é isso, meu amigo. Um abraço bem forte. Que Deus te abençoe muito, muito, muito. E tamo junto, viu? Apesar de estar longe, mas a gente está sempre junto, sempre conectado no pensamento. Um abração, meu amigo. Todo mundo aqui te ama, teus amigos te amam e todo mundo enviando energia positiva para ti. É nóis, tamo junto, meu camarada.
3: Olá, Braga. Como estás? Tudo bem, menina? Só não esqueça, está a chegar a hora, filho. Quero que vocês voltem logo. Bom, meu amigo, não esqueça. Traga de volta da mata, gaúcho. Abraço, menina.
4: Hello, brother Bruce. Thanks for this program. Allow me send my greetings to my husband, Wazibu Ali. Baba, salamu alaikum. Kansuvile nga audio vuna ujako agana angoli. Musa angafu, kufafena tuliwa no. Mama ali atuti aziza, watu jakuli ya lero mba, tati tuidi. Elala musa kumama, uli isa kumadobo zige. Hello, salamu alaikum wa rahmatullahi wa barakatuh. Mana wange nkwenda ino kusabira buwanguzi, kusabirira Katonda akunkumire. Ube muwanguzi kwa 25 ogwo kubiringa bwe wankoba. Twena tuliyo balungi.
5: Assalamu alaikum wa rahmatullah. Dadi Ali, kansubira oli omulungi. Oile ngoka awera. Wene ino tukakwenda ngoka alimulamu.
6: Kamati.
5: Salamu alaikum Dad Ali. Olio bulungi. Katusubira tukioja kuila ngoka alimulamu. Wene ino tukakwenda.
7: Oyo kamadi omuli ile. Haya akawala kali wano bakatendwe. Ramina. Mina? Ah, Ramina akatenduka. Haya kansubira nga at least mada amadobozi gano kajja kusanusa ku. Ne nze kukoba message tubaye tulwire aye nga ido omukyala yandizeemu nafuna yobukaire buna. Soka aninde edirira. Tukwenda ino baba era mama akwenda ino yankobye ku nebya shedi
8: Ali ya shedi ti yakuyuwanga iyo muisamba bweri ya shedi ya muibanga echa nechikubuza abuza shedi dombi da muibanga dine dewa nga ineri ya waka edo dawa ku tibaka adiko zisa
7: Nao baba kusande hero jaku ila mutu uliriza kuira mkaholi dekano wiki isa tuinamba wiki hero jaku ila lamina kubara au muile moku uku
9: aslana ya wapa hamid ரெண்டு கடிதம் உங்களுக்கு நான் போட்டிருந்தேன் கிடைச்சிட்டான்னு சொல்லிட்டு சொல்லிக்கோங்க கடிதம் திருப்பி எனக்கு ரிட்டன் கடிதம் ஒன்றும் வரலை போட்டிடலான்னு சொல்லிக்கோங்க ரெண்டாவது கடிதத்தில் மூமா வஃபாத்து சொல்லிட்டு மென்ஷன் பண்ணியிருந்தேன் அது கிடைச்சிதான்னு பார்த்துட்டு சொல்லிக்கோங்க வந்து பார்க்குறதுக்கு வந்து வேறு அரேஞ்ச்மெண்ட் எதுவும் பண்ணியிருக்கலாம் என்னான்னு சொல்லிக்கோங்க மற்றபடியெல்லாம் நல்லா தான் இருக்குது அலமதுல ஒன்றும் பிரச்சனை இல்லை அப்புறம்